0: ఆఫ్ ద మోటో వసుధైవ కుటుంబకం. జగద్గురు కృపాలు యూనివర్సిటీ ఇస్ నాట్ మియర్లీ ఎన్ ఇన్స్టిట్యూషన్, ఇట్ ఇస్ ఎ సంకల్ప, అ సేక్రెడ్ రిజాల్వ్. బోలే జగన్నాథ్ మహాప్రభు కీ జై. గురుదేవ్ వందే ఉత్కల్ జననీ భారత్ మాతా కీ.
1: శేషరే జాతీయ సంగీత ఏవం ఒడిశా పోలీసర స్వతంత్ర బ్యాండ్ ద్వారా రాష్ట్రగాన పరివేషిత హెబా సహ సభార సమాప్తి ఘటిథిలా ఏవం మాన్యవ రాష్ట్రపతి సెఠారు విదాయ నే భువనేశ్వరస్థిత లోకభవన అభిముఖే యాత్రా కరిథిలే.